శూన్య లలునకున్నది ఇల్లు పిల్లినారా పిల్లాన్ని అరుకులు చివు చివునా.